0: సుదిల గుహంగు తెలియ శామ దినకన రటపురా లొవపురా సదహవ జనతావ వెత సెత శాంతియ ఆరక్షావ సహా రకవర్ణ్య పెనిస వికాసే కురును లబన సర్వరాత్రి పరిత్రాణ ధర్మ దేశనావ మెతన్ సిట గిన ఏమటై మే సూదానమ మహాకారుణిక ఊ అసరణ సరణ ఊ త్రైలో తిలక ఊ శాంతి నాయక ఊ తిలోగురు సమ్మా సంబుదు పియానను వహన్సే పురా పన్సాలిస్ వసక్ ములుల్లే బుదును వహన్సేగే శ్రీముఖయన్ దేశనాకల వదాల సతరవరన్ దివ్యాన్ బిహేవిం ప్రియకల మహత్ఫల మహాబల మహాని సంసదాయక ఊ పిరిదేశనావ శ్రవణీయ క్రీమట దెంగ్ అపి సూదానం విము పరిసమంతతో తాయతి రక్కతీతి పరిత్తం పిరిత సమ ఆకార్యకిమ్మ ఆరక్షావ సలసన్నేయ ఎదా తుంబియం వెలాగత్ విశాల మహానువర యలి సుఖిత ముదిత ఊయే బుదున్ వహన్సే ప్రముఖ ఆర్య మహా సంగరత్నే విసిన్ సజ్జాయనాకల రతన సూత్ర దేశనావే ఆనుభావయని ఎసే మహత్ఫల గిన దిన సూత్ర దేశనావంగిన్ సమన్విత ఊ మే పరిత్రాణ ధర్మ దేశనావ మెతన్ సిట ఆర్య మార్గేహి గమం కరన్నా ఊ మహా సంగరత్నయ దేశనాకరుణ లభన పిరిత మహత్ఫలై మహానిసంసదాయకై మహాబలగతుయి సదహవ పింగతుని పింగతియని పరిత్రాణ ధర్మదేశనావ ఆరంభ కిరీమట పెర తిసరణ్య సహిత పంచశీలయ సమాధంగ్ వీమ సందహా
1: అవసరాయ స్వామిన్ వహన్సే
0: నమస్కారం
1: నమో